పదకమలం వందే చైతన్య దేవస్యం విశ్వామ మందిరతయా తత్ సనాతనోతనోర్మదీష్యం భక్తిరసామృత సింధోర్భవతు సదాయం ప్రమోదాయం భక్తిరసామృత సింధోర్ చరత పరిభూత కాలజాల ధియ భక్త్యామకరానశీలత ముక్తీనదికాన్ నమస్యామి భక్తిరసస్తపస్తుతీరఖిల భగవన్ మంగళ ప్రసంగస్యం అగ్నినాపి మయా సక్రియతే క్రియతే సుహృదాం ప్రమదాహయం ఏతస్స భగవద్ భక్తి రసామృతోపయో నిధే చత్యార ఖలు వక్షంతి భాగా పూర్వా దయక్రమా తత్ర పుణ్య విభాగేష్మిన్ భక్తి భేద నిరూపతి అనుక్రమేణ భక్త్యవ్యం లహరీనాం చతుష్టయం ఆద్య సామాన్య